0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
2: వెంకటేశ్వర వ్రతకాలం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఈ ప్రసిద్ధమైన దైవం కలియుగంలో ప్రసిద్ధి పొందాడు. హరి శ్రీనివాస, స్వాగతం, నమస్కారం, శుభోదయం. స్వామివారి సన్నిధిలో ఉంటూ ఈ 40 రోజుల వ్రతకాలం బాగా జరుగుతున్నదని అనే నమ్మకంతో ప్రతి ఉదయంలాగా ఈ ఉదయం కూడా ప్రసారం అవుతున్నది ఈ విశేషమైన తెలుగు కార్యక్రమం. ఆచార్య శ్రీ కృష్ణ పురుషోత్తం గారు తమ ప్రవచనం వినిపిస్తారు. ఈ శరన్నవరాత్రోత్సవం ఇంకా శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా
3: ఓం మంగళాశాసనపదై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ముందుగా భగవద్భక్తులందరికీ శ్రీ శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు. ఈ మారిషస్ దేశంలో మనం ప్రతి సంవత్సరం జరుపుకునే వెంకటేశ్వర వ్రతం చాలా ఆనందంగా అందరూ కలిసి మనం ఎక్కడెక్కడో మన యొక్క నివాసాలని ఏర్పరచుకుంటూ ఉంటాము. ఉదాహరణకి ఎక్కడ తిరుపతి దేవస్థానములు, అది ఎక్కడో చాలా పెద్దదైనటువంటి భారతదేశంలో మనకి కొన్ని వేల కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి నగరంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారిని మనం ఈ 40 రోజులు ఈ మండల దీక్షగా జరుపుకునే ఈ వెంకటేశ్వర వ్రతం కోసం మనం ఆయనని అంత దూరం నుంచి ఇక్కడికి రప్పించుకొని మన యొక్క భక్తి శ్రద్ధలతో చాలా గొప్పగా మనం ఈ వెంకటేశ్వర వ్రతాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. అలాగే వెంకటేశ్వర వ్రతం, అలాగే గోవింద పూజలు అని కూడా మనం అంటూ ఉంటాం. గోవింద పూజలు అంటే ఇప్పుడు మనం మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్తే ఆయన పేరు వెంకటేశ్వర స్వామి, ఎందుకంటే ఆయన మనం చేసేటువంటి అన్ని పాపాలని తొలగిస్తారు కాబట్టి ఆ పాపాలను తొలగించేటువంటి ఈశ్వరుడు. అంటే వేం అంటే పాపములు, కటహ అంటే నశింపజేసేవాడు అని అర్థం.

ఆ పాపాలను నశింపజేసే వాడు అలాగే వెంకట ఈశ్వర. ఈశ్వరుడు అంటే అధిపతి అంటారు. అంటే ఈ పాపాలన్నిటినీ నశింపజేసే అటువంటి అధినాయకుడు అని అర్థం. అలాగే ఈ భగవత్ స్వరూపాలలో దేనికి భేదము లేదు అని చెప్పి ఈ వెంకటేశ్వర అని నామధేయం ద్వారా మనందరికీ చెప్తూ ఉన్నారు. అటువంటి భగవంతుణ్ణి ఆ భగవత్ సన్నిధానానికి అంటే ఆ తిరుపతి తిరుమల దేవస్థానానికి మనం ఎప్పుడైతే వెళ్తామో అక్కడ మీరు ఎవరి నోటి ద్వారా కూడా వెంకటేశాయ నమః అను లేదంటే ఎటువంటి ఓం శ్రీనివాసాయ నమః అను ఎటువంటి నామధేయాలు మనం వినం. మనం మనకి అందరి నోటి ద్వారా మనకి వచ్చేది ఒకటే ఒక పేరు, అదే గోవింద గోవింద. అంటే ఎందుకు ఈ గోవింద అని అంటారో మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా మనం చూసినా కూడా ఇప్పుడు మన మారిషస్ దేశంలో కూడా మనం ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్తే గోవింద పూజ జరుగుతోందా అని అడుగుతారు. అంటే ఎందుకు భగవంతుడికి గోవింద అనే నామధేయం వచ్చిందంటే ఆయన ఈ భూలోకానికి వచ్చి ఈ మహాలక్ష్మీ మాత కోసం అలాగే ఆ లక్ష్మీదేవి కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి ఆశ్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ ప్రదేశానికి దగ్గరలో ఉన్నటువంటి ఋషి ఆశ్రమంలో ఒక గోమాత కోసం చూస్తూ ఉన్నారు. ఎందుకంటే భగవంతునికి క్షీరం క్షీరప్రియ అని అంటారు. అంటే స్వామివారికి పాలు అనేటువంటివి చాలా ఇష్టమైనటువంటివిగా చెప్తారు. అంటే ఆయన ఆ సమయంలో గోమాత కోసం వెతుకుతూ ఉన్నారు. అదే సమయంలో ఆ పక్కనే ఉన్నటువంటి ఋష్యాశ్రమంలో ఆయన గోమాతలు ఉండటం చూసి ఆ గోమాత కోసం ఆ ఆశ్రమంలో ఉన్న మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగారన్నమాట. అప్పుడు ఆ ఋషి చెప్తారు, మేము గోదానం చెయ్యొచ్చు స్వామి, నీకు ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ధర్మపత్ని అనేటువంటి భార్య లేనిదే బ్రహ్మచారిగా ఉన్నటువంటి ఆయనకి పత్ని విన, అంటే ధర్మపత్ని విన, ధర్మపత్ని లేనిదే మేము గోదానం తీసుకోవడానికి ఇవ్వడానికి మేము ఆ అర్హత లేదు కదా, కాబట్టి మీరు మీ ధర్మపత్నితో కలిసి వస్తే మేము గోదానం ఇస్తాం స్వామి అని అంటారు. అంటే అప్పుడు ఆయన వెళ్ళి పద్మావతి అమ్మవారితో పరిణయోత్సవం అయిన తర్వాత పద్మావతి అమ్మవారితో వివాహం అయిన తర్వాత వచ్చి ఆ గోమాతని ఇవ్వమని అడగగా ఆ సమయంలో అక్కడ ఆ మహర్షి ఉండరు, ఆయన శిష్యులు మాత్రమే ఉంటారు. ఆ శిష్యులు, మేము మా గురువుగారి అనుమతి లేనిదే మేము మీకు ఇవ్వలేమండి గోమాతని ఇవ్వలేమని అని అన్నప్పుడు ఆ స్వామివారు చాలా కోపంగా బాధతో కూడిన వారై ఆయన కొండకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సమయంలో ఆయన మహర్షి ఆశ్రమానికి వచ్చి జరిగిందంతా శిష్యుల ద్వారా తెలుసుకొని అయ్యో ఇలా చేశారే అని చెప్పి గోమాతను తీసుకొని ఆ స్వామివారి వెనకాల పరిగెడుతూ గోవింద ఇదిగో గోవు అంటే ఇదిగో గోమాత, వింద అంటే ఇదిగో గో ఇదిగో అని చెప్పి అని అంటూ ఉన్నారు. ఆ తరువాత నుంచి అక్కడ ఉండే జనాలంతా ఆ స్వామివారికి ఆ గోమాత మీద ఉండే ఇష్టాన్ని ఆ ప్రేమని చూసి అప్పటి నుంచి అందరూ గోవింద గోవింద అని పిలవడం మొదలు పెడతారన్నమాట. అలాగే శ్రీకృష్ణావతారంలో ఉన్నప్పుడు కూడా స్వామివారు ఆ గోవర్ధన గిరిధారి అని అంటారు. ఆ గోవర్ధన ఆ నగరంలో అంతా ఈ వానలు ఈ తుఫానులు వచ్చి అదంతా మునిగిపోతూ ఉన్న సమయంలో ఆ గోవర్ధన గిరిని 7 రోజులు పైకి ఎత్తి పట్టుకొని అక్కడ ఉండేటువంటి ఆ భక్తజనులను అలాగే గోమాతలను అందరినీ సంరక్షించారు కాబట్టి 7 పగళ్ళు 7 రాత్రులు సంరక్షించారు కాబట్టి ఆ సంరక్షకుడికి గౌరవంగా గోవర్ధన గిరిధారి గోవింద అని చెప్పి అందరూ చాలా ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. అటువంటి గోవిందుని యొక్క పూజలైనటువంటి గోవింద పూజలు మనం చాలా భక్తి శ్రద్ధలతో మనం జరుపుకుంటూ ఉన్నాము. అందరికీ ఆ గోవిందుడు శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యాశీసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే శ్రీనివాసా.

0: RM3 Radio. Radio.
1: ninety-four, 95.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen. This is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station,
3: RM3 Manoranjan Radio.
4: Mana chinni dweepamlo, mana telugu alayallonu. ఈ పండుగల సందడి ఎంతో ప్రత్యేకమైనది. ఆలయాల అలంకరణలు, పూజారులు, మంత్రోచ్చారణలు, భక్తులు కలిసి పాడే కీర్తనలు, తాళాల ధ్వనులు, ధోలక్ నాడాలు, చివరగా అందరూ కలిసి స్వీకరించే మహాప్రసాదం, ఇవన్నీ మన సంస్కృతిని తరతరాలకు అందించే అపురూపమైన అనుభవాలు. ఈరోజు మన తొలి రాగాలు ప్రయాణం కూడా ఈ రెండు పవిత్ర ఆధారణలు చుట్టూ సాగుతున్నాయి. అమ్మవారి మహిమను స్మరించుకుందాం, శ్రీ వెంకటేశ్వరుని కరుణను కీర్తిద్దాం, సంగీతంలో భక్తిని ఆస్వాదిద్దాం.

ఒక పండుగ అందంగా కనిపించడానికి పూల అలంకరణలు దీపాల కాంతులు పూజా సామాగ్రి ఎంతో ముఖ్యము. ఆ పండుగకు ప్రాణం పోసేది భక్తుల భాగస్వామ్యం. మన మారిషస్ తెలుగు సమాజంలో ఆలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కావు, అవి మన సంస్కృతికి నిలయాలు, మన భాషకు వేదికలు, మన సంప్రదాయాలు. ఒక తరం నుంచి మరో తరానికి ప్రయాణించే పవిత్రమైన ప్రదేశాలు. ఒకసారి మన ఆలయ పూజా వాతావరణాన్ని మనసులో ఊహించుకోండి. పూజకు ముందు ఆలయాన్ని శుభ్రపరిచే సేవకులు, పూలతో తోరణాలతో ఆలయాన్ని అలంకరించే భక్తులు, నైవేద్యాలు ఏర్పాట్లలో సహకరించే కుటుంబాలు, పూజా కార్యక్రమాన్ని నిర్వహించే అర్చకులు, కీర్తన పాడేందుకు సిద్ధమయ్యే గాయకులు, ప్రతి ఒక్కరి సేవకు ఒక ప్రత్యేకత ఉంటుంది.

ఎవరైనా పూలు తీసుకొస్తారు, మరొకరు పూజకు కావలసిన వస్తువులను సమకూరుస్తారు, ఇంకొకరు భక్తులకు సహాయం చేస్తారు, కొందరు తమ స్వరాలతో దేవుణ్ణి కీర్తిస్తారు. ఇవన్నీ కలిసినప్పుడే ఆలయ ఉత్సవం ఒక సామూహిక ఆధ్యాత్మిక అనుభవంగా మారుతోంది. మన పెద్దలు ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాయి సంప్రదాయాల వెనుక ఎంతో శ్రమ, సమయం, నిబద్ధత ఉన్నాయి. ఆలయ సేవలో పాల్గొనే ప్రతి ఒక్కరిని గౌరవించడం కూడా మన భక్తిలో భాగమే. ముఖ్యంగా ఈ నవరాత్రి, ఈ వెంకటేశ్వర పూజా కాలం వంటి సందర్భాల్లో మన యువత, మన పిల్లలు కూడా చిన్న చిన్న సేవల్లో పాల్గొనేలా ప్రోత్సాహిద్దాం.

ఈ దేవి స్వరూపాలను ఆరాధించడం అంటే కేవలం మందిరాలు గుళ్ళు దీపం వెలిగించడం మాత్రమే కాదు, మనలోని భయాన్ని తొలగించడం కూడా. మన ఆలోచనలను పవిత్రం చేసుకోవడం, మన జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, మన చుట్టూ ఉన్న వారికి మంచిని పంచడం కూడా. అమ్మవారిని శక్తి స్వరూపిణిగా ఎందుకు పిలుస్తామో ఆలోచించండి. జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ముందుకు నడిపించే ధైర్యం శక్తి. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచే మనసు శక్తి. తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకునే వివేకం కూడా శక్తిగా. ప్రియమైన శ్రోతలారా, మీరు వింటున్నారు తొలి రాగాలు కార్యక్రమం మీ ఆర్జే వర్షతో. ఈరోజు మన ప్రయాణం నవరాత్రి మహోత్సవం యొక్క ఆధ్యాత్మిక విశిష్టతతో కొనసాగుతోంది. నవరాత్రి, ఈ పదంలోని ఒక ప్రత్యేకమైన పవిత్రత ఉంది. 9 రాత్రులు అమ్మవారిని వివిధ రూపాల్లో ఆరాధిస్తూ 10వ రోజున విజయాన్ని ధర్మాన్ని శుభాన్ని స్మరించుకునే పర్వదినాలివి. దుర్గాదేవి దుర్గమ్మ తల్లి మనకు ధైర్యాన్ని గుర్తు చేస్తుంది, లక్ష్మీతల్లి శ్రేయస్సును సమృద్ధిని సూచిస్తుంది.

నవరాత్రుల పవిత్రతను స్మరించుకుంటూ ఇప్పుడు మన మనసులను తిరుమల కొండల వైపు మళ్ళిద్దాం. ఏదు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఈ నామాలను పలికినప్పుడు కలిగే అనుభూతి మాటలు పూర్తిగా వర్ణించలేనిది. భక్తుడికి భగవంతునిలో ఉన్న అనుబంధం ఎంత లోతైనదో ఈ నామస్మరణ మనకు తెలియజేస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు కొలుస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాల మధ్య ఆశను కోల్పోకుండా ఉండేందుకు, మనసుకు ప్రశాంతతను పొందేందుకు తమ కోరికలను స్వామివారి పాదాల చెంత సమర్పించేందుకు అనేక మంది భక్తులు ఆయనను ఆశ్రయిస్తారు. స్వామివారిని పూజలు మరో విశిష్టమైన అంశం పాట తరువాత.

భక్తుడు తన మనసులోని భావాలను భగవంతునికి ఎలా తెలియజేయాలి? కొందరు ప్రార్థన ద్వారా తెలియజేస్తారు, మరికొందరు మౌనంగా ధ్యానం చేస్తారు, ఇంకొందరు పాట రూపంలో తమ భక్తిని వ్యక్తపరుస్తారు. అందుకే భక్తి సంగీతం అనేది కేవలం వినోదం కాదు, అది మనసును ఏకాగ్రం చేసే సాధన. ఒకే నామాన్ని పలువురు కలిసి పాడినప్పుడు వారి స్వరాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ వారి భావం ఒక్కటవుతోంది. మారిషస్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూజ కార్యక్రమంలో కూడా భక్తులు కలిసి కీర్తనలు పాడడం, తాళం వేయడం, పూజారుల ఆధ్వర్యంలో ప్రార్థనల్లో పాల్గొనడం మనకు సుపరిచితమైన దృశ్యాలే.

మన గుళ్ళు మార్మోగే గోవింద గోవింద అనే నామస్మరణలు ఒక సామూహిక ఆనందం ఉంటుంది. ఆ క్షణంలో వ్యక్తిగత ఆందోళనలను పక్కన పెట్టి అందరూ ఒకే భక్తిభావంతో కలిసిపోతారు. ఈ పవిత్ర సమయంలో మనం కూడా ఒక్కసారి మనసారా స్వామివారిని స్మరించుకుందాం. మన కుటుంబాలపై ఆయన కృప ఉండాలని, మన పిల్లలు సన్మార్గంలో నడిపించాలని, మన సమాజంలో ప్రేమ ఐక్యత పెరగాలని ప్రార్థిద్దాం. గోవింద నామస్మరణతో మన తదుపరి భక్తి గీతాన్ని వినేద్దాం.

पूजा प्रारंभमैनप्पुडु आलय वातावरणं ఒక్కసారిగా మరింత ప్రశాంతంగా మారుతుంది. పూజారి మంత్రోచ్చారణ, గంటానందం, ధూపదీపాల సువాసన, మంగళహారతి వెలుగు, శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా నిలబడి ప్రార్థిస్తారు. అర్చకుడు స్వామివారికి అభిషేకం చేయడం, అలంకరించడం, నైవేద్యం సమర్పించడం మన సంప్రదాయంలోని ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావం ఉంటుంది. మన పెద్దలు ఈ పూజా సంప్రదాయాలను కేవలం ఒక ఆచారంగా కాకుండా తరతరాలకు అందించాల్సిన వారసత్వంగా భావించారు.